0: ప్రథమ వేడి ససగొడుచు హిందీ కథ చిత్రాల గీతల కార్యక్రమ ఆకాశవాణి పూరి పరవర్తీ కార్యక్రమ వివిధ భారతి ప్రచార్ కరుచు ఆకాశవాణి ముంబై రో
1: काम को देंगे उतना ज्यादा आप उसके बारे में सीख सकते हैं, जान सकते हैं।
2: आज के मेहमान 24 जून शाम 4 बजे सिर्फ विविध भारती पर।
3: ये कौन चित्रकार है?
4: विविध भारती पर इस समय आप सुन रहे हैं चित्रलोक कार्यक्रम। चित्रलोक कार्यक्रम के बाकी गीत इस ब्रेक के बाद।

గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచేరి, కారైకాల్ ఔర్ తెలంగాణ మే అగ్లే 4-5 దినో తక్ తేజ్ బారిష్ కి సంభావనా హై. రాజస్థాన్, బిహార్, ఝార్ఖండ్ ఔర్ ఒడిశా మే కల్ తక్ గరజ చమక్ కే సాథ్ తేజ్ హవాయే చల్ సక్తీ హై. ఔర్ అబ్ బాత్ ఖేలో కి. భారతీయ మహిళా హాకీ టీమ్ నే మేజబాన్ న్యూజిలాండ్ కో 2-0 సే హరాకర్ FIH నేషన్స్ కప్ కా ఖితాబ్ జీత్ లియా హై. ఇస్ జీత్ కే సాథ్ భారత్ నే FIH మహిళా ప్రో లీగ్ మే అప్ని జగహ్ పక్కీ కర్ లీ హై. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నే ఇస్ జీత్ పర్ భారతీయ మహిళా హాకీ టీమ్ కో బధాయి దీ హై. దాంబులా మే త్రికోణీయ ఏక దివసీయ క్రికెట్ శృంఖలా కే ఫైనల్ మే భారత్ ఏ నే శ్రీలంకా ఏ కో 66 రన్ సే హరా దియా హై. భారత్ కే 378 రన్ కే లక్ష్య కే జవాబ్ మే శ్రీలంకా కీ టీమ్ 311 రన్ పర్ హీ సిమట్ గయీ. వైభవ్ సూర్యవంశీ కో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ చునా గయా. మ్యాంచెస్టర్ మే మహిళా T20 క్రికెట్ విశ్వకప్ మే భారత్ నే దక్షిణ అఫ్రీకా కో 159 రన్ కా లక్ష్య దియా హై. టాస్ జీత్ కర్ పహలే బల్లేబాజీ కర్నే ఉతరీ భారతీయ టీమ్ నే 7 వికెట్ పర్ 158 రన్ బనాయే. శెఫాలీ వర్మా నే సర్వాధిక 31 రన్ కీ పారీ ఖేలీ. और अब अंत में मुख्य समाचार एक बार फिर. प्रधानमंत्री नरेंद्र मोदी ने मजबूत समुद्री क्षमताओं को देश के आर्थिक और सामरिक प्रभाव के लिए निर्णायक बताया. कोलकाता में स्वदेश निर्मित 3 नौसैनिक युद्धपोत राष्ट्र को समर्पित किए. स्नातक चिकित्सा पाठ्यक्रमों में प्रवेश के लिए नीट UG पुनर्परीक्षा कड़ी सुरक्षा व्यवस्था के बीच संपन्न. तमिलनाडु के पेरिया पालियम में सी फूड निर्यात कंपनी में अमोनिया गैस रिसाव से 7 लोगों की मौत, 70 से अधिक लोग प्रभावित. पश्चिम एशिया संघर्ष को समाप्त करने और अंतरिम समझौते को सुदृढ़ करने के लिए अमेरिका और ईरान के बीच स्विट्जरलैंड में वार्ता जारी. मौसम विभाग ने अरुणाचल प्रदेश, असम, सिक्किम और पश्चिम बंगाल के तराई वाले क्षेत्रों में शनिवार तक मूसलाधार वर्षा का अनुमान व्यक्त किया. भारतीय महिला हॉकी टीम ने मेजबान न्यूजीलैंड को 2-0 से हराकर FIH नेशंस कप खिताब जीता. इसके साथ ही समाचार संध्या का ये अंक समाप्त हुआ. नमस्कार.